నాతన కల్లవేయమానికి తినే కల్లవేయమానికి సమన్నో జమాభ్యాచానో సోదో అంది కల్లా చౌనేనా కలదు సమ్మగా.